గురుదేవ మహేశ్వర గురు సఖ్యాత పరం బ్రహ్మం తస్మిన్ శ్రీ గురవే నమః. స్థూలతను గజేంద్రవదనౌ లంబధర సుందరం ప్రశ్చందన మధుముదలపు మధుప బ్యారళగండ స్థలం దంతఘాత విదరితరి సింధురి శుభాకరం.

0: కూట
1: సుచిత్ర సుందర్యానందమనరే కంఠరు నవరత్నమాలాగుతారి చిత్రకదు కంఠరే లంబాయి దెలె
0: దెలె
1: ଆପଣଙ୍କ ଦାସୀ ପରି ପାଦ ତଳେ ଦାସୀ ପରି ଖଟିବି ଆପଣ ଜେଣିକି ଯିବେ ମୁଁ ତ ଆପଣଙ୍କ ପଛେ ପଛେ ଯିବି ଆଉ ଦେଖେ ସଖୀ ବଇଲାଣି ରେ ଚୋରା ପବନ ଦେଖ